గైరే ముదా బోబ్ తిన్నావు ఎలా నంగ ఎక్కామా అతుండ అమ్మిరి వెచ్చి మా ముదా బోబు

మీరు అసలు డబ్బు పది వేల మంది దాదాపు ఈటి చూపి సత్య మా మొహరం పెరిగినాన్ని ఖర్చు మీకు జిల్లు జిబి ముఖలా మీకు జిల్లు సరిపు మాత్రం అదే మనిషి మనిషి సంబంధం బాలి ముట్టా తలవారి సీడి పూపుని ఫోకు మందా రకం గొల్లా మీకు జిల్లు ఖర్చు కూడా మన సినాజీ కాలిస్ కన్యా ఫోజు చుట్టు ఖర్చు